0: లెసన్స్ ఇన్ ది వర్క్.
1: కాలకి మార్నింగ్ షోకి సార్ నిద్ర ఇచ్చేగా కాలకి ఇన్ని మనం ప్లే చేది అయ్యి మటే ఇవాగ సింధు వాక్ మగారుని కేల హితనం హరి లస సింధు వాక్ ఎదుగోట దెన్ అపి అలుత్ ప్యాకెట్ అవిలి నటై వినాడి హయాయ్ సుబుదేసన కొక్కటమ నే
2: సుబుదేస
1: మే దవస్సుల యాక్సిడెంట్ విన ప్రమాణే సాహెన్ వెడి చుట్టక్క కల్పనా కల్ల బలన్న మే పౌగియ పై 24 దెన్ అదు ఉదేసన వెన కొటత్ హైవేకి దక్షిణ అధివేగి మార్గి రతవాహన అనుతురు కీపయాక్ పిలివంద వార్తా వెనో ఎదగోట ఇక వాహనయాక్ నెమే వాహన హతర పహక్ ఎక దిగట ఈయే రాత్రి కాలే విశేషం మే వెసి సహిత కాల గుణయత్ ఎక్క వాహనయాక్ డ్రైవ్ కర్న కొట డ్రైవింగ్ సీట్ కే వాడి వెన కొట అపిట అపి ఓయ అపిట లైసెన్స్ ఎక తీయనో ఆదాయం బలపత్రే తీయనో ఇన్సూరెన్స్ కార్డ్ ఎక తీయనో వాహనేట పెట్రోల్ టిక తెల్ టిక ఒక్కొమ తీయనో టైర్ వల హూలన్ తత్తే హుందాయ్ ఒయ ఒక్కో మెక్క పొడి మేవకక్ కోనిని ముఖద్ మొలయా మొలయా ఒలువా ఎహెమేకు తీయన్న బె సమహర్ రియదురన్ దావనే కర్న విదియ దక్కమ హితనో ఎహెమ హదవతక్ మొలయాక్ కిలగక్ నే కియ
2: ఆర పురా యనో
1: యో ఇతిన్ ఆర ఎక్కెని కూడ వెరదునొత్ దెన్ హైవే కేది వగే ఎక్క మనుస్సే కూడ వెరదునొత్ తవ 10 కట 15 కట నేద ఏక లోకు అవదానమక్ వెనో ముకద ఈ పసుపసిన్ ఎన వాహనత్ 8 కిలోమీటర్ 100 ఐ సీఏ ఇక్మోలేన దెన్ మేత కాలే లంకావడ గేల తీన ఒక్కం వాహన సీఏ కీనక పాగన కూడ తీరిడ్నే మెహెమ పాగల మేమ తప్పర గానకిన్ సీఏ ఐ ఎదరిన్ యాడ యాక్సిలరేటర్ కరన్న కరన్న 140 ఐ ఇతిన్ అవిల్ల కీనో మంగ అది 140 ట ఆవి
2: పొడ్డ
1: ఓ వీర కమక్కల వగి తప్పరే గెస్సునానం నేద ఆ ఇతిన్ 140 ట ఎవిల్ల హేమమ యాన్న తీయన్నే
2: ఏ వేగెమ్
1: కనత్తర తమ
2: ఏ వేగెమ్ యాన్న పులు
1: ఇతే నిసా మే చుట్టక అపి ఏగెన మతక్ కర గన్న ఓని వినీత రియదురు మాతురు నిన్నే అపే లంకావి దెన్ సీట్ బెల్ట్ ఎకత్ అనివార్యై ఇది మే ఒక్కోమ కథా కరన్నే జీవితేక తీయన మే పరిశ్రమ గెన హితల ఒకట మతకై దముల్ల జాతిక పాసలేనే ప్రిన్సిపల్ అపే టేక్ కేర్ వెడ సరహనత్ ఎక్క సంబంధ వేలా వెడ కెల్ల అపి బౌగే సతి తమై దముల్ల ఇందలా మే అపే గిహాను సంబంధ కర గత్తి ఎవట పాసాలు ఒక్కో మికతుకులట ఎక్కే వెడసాన పెవత్తును ఇది ఇంకే విధుహల్పతివరయా తవత్ ఎక విధుహల్పతివరే నివే తవత్ ఎక జీవితయాక్ నివే ఇది మే రటే ఇతామ ఇహలనే దాయకత్తే వటినా కిన చరితయ ఇతుమాడు ఇతరక్ మీ కథ లౌకరన్నే అపి హెమోగిమ జీవితే కిన ఎక వటినో ఇది ఎక మోహతకిం మే సియల్ల వినాశకల్ల దాన్న పులువంకమక్ తీనో అన్నే వగే అవినీత రీదురెక్ట్ ఒబ ఒబే మూనట మూనావుత్ ఏ ముకుత్తోన్నే ఒయాగే స్పీడ్ ఎగనో కేము వెన కెనెక్ అవిల్లా నే వెన కెనెక్ కర్న వరదకిం ఒయా ఇక్కడ వందికి వన్న ఉన్నే
2: అనివారే
1: అన్నే నిసా చుట్టా కవి ఎగన మీ పై పటంగన మతక్కనో టేక్ కేర్ వెడసరహన అది క్రియాత్మకాయ విశేషం అది గుడపిటియ జాతిక పాసలి అవి తవ పొడ్డకి గీతి శిరో సంబంధ కరగానో ఇది మే సియాల్ల పిలిమన్ ధనువాద్ కరమిని అని ఉభయ జీవితే పరిస్థితి కరాన్ లెన్స్ టెక్ ఐకియా హాస్పిటల్ గన మత కరన్న మే పై పటాంగన్న కొటమ మొకద ఒయాగే పెనీమ కియనకి తామ వెదగత్ నే దెన్ అపి కియన రియదురు అసుని వాడి వెనకొట అవి కన్నాడి దాలా ఇన్నోన లైసెన్స్ నికి కన్నాడి దిగ తీయన్నోన షీట్ కి ఇన్నోట
2: నే అనివార్యం
1: సమహారు ఇన్నో ఏమ బే తమారు ఇన్నో మే పోలీసు ఏ ములాకరాన్ని ఉత్సాహ కరణం హరి పెనీమ కినక హరి వెదగా రాత్రి ఖాళీ ఉన్న వాహనే దానుకుంటూ అప్పుడు కినో నైట్ విషన్ ని హరి మే ఒక్కమ కిన కథా కరణం అవగేమి తమాయి ఎస సంబంధ తీన ఓనమ రోగికట ఉన్న లెన్స్ టెక్ ఐకియా హాస్పిటల్ కి మే వెలావి విసదుం దెన్న లేస్తి లంకావే వాగి ఎహ సంబంధ ప్రతికార కరణ కొట అడ్డుమ ముదలకట ఇహలమ ప్రభుత్వ గన్న పులువాం హొందమ తెన
2: ඔයාගේ විතරක් නෙවෙයි ඔයාගේ ආදරණීය අංගේ ඔයාගේ වටපිටාවේ අසල්වැසියන් ගේ හැරි කමක් නැ පෙනීමේ පොඩි ප්‍රශ්නයක් වෙනවා නම් ඇස්වල එවන් නැත්නම් ඇස්වල මොනාහරි ප්‍රශ්නයක් තියෙනවා නම් ටග්ගල ඒගොල්ලන්ටත් මේ පරිමිතිය කියන්න 0706 478 478 ට කෝල් එකක් දෙන්න එහෙමත් නැත්නම් 0112 785 858 මෙතනට කියමු අඩු පුළුවන් ඇසේ සුදු ඉවත් කිරීමේ සත්කම කරගන්න එතකොට මෙතන තියෙනවා දියවැඩිය සායන ග්ලූකෝමා සායන ලමාක්ෂ සායන ඇස් කන්නාඩි සේවා බාහිර රෝගියන්ට මෙන්න මේ කියන හැම සේවාවක්ම ඉතාමත් සුහදශීලීව ලබා ගන්න පුළුවන් තැනක් තමයි මේ ලෙන්ස් ටෙක් ඓකියා හොස්පිටල් එක කියන්නේ රොබර්ට් ගුණවර්ධන මාවත කොස්සත්ත බත්තර මුල්ල තමයි මේක තියෙන්නේ.
1: ඒ ලෙන්ස් ටෙක් ඓකියා ගැන මතක් කරේ ඒ වගේම මේ පැයදි මතක් කරනවා වාට රටව එකට ජාතික වැඩසටහන ගැනත් මතින් තොරව නේ අපි ශ්‍රී ලංකාවක් ප්‍රාර්ථනා කරන්නේ. ඉතින් රටව එකට ජාතික වැඩසටහන ක්‍රියාත්මකයි රටේ මේ වෙනකොට ඉන්න තරුණ පරම්පරාව සහ වැඩිහිටියෝ ගොඩක් අය ඔය මද්රව්‍ය වලට ඇබ්බැහි වෙලා තියෙන විවිධ හේතු නිසා. ඉතින් ක්‍රමයෙන් ඒ අය මුදා ගැනීමේ මෙහෙයුමේ අපි ඉන්නේ. ඒකට අවශ්‍ය කරන සමාජ වගකීමේ කොටසක් ඔබ ඔබට පුළුවන්කමක් තියෙනවා. එහෙම කෙනෙක් ගැන දන්නවා නම් ඔහුව හෝ ඇය මෙතනින් ගලව ගන්න, වචනයෙන් හරි සපෝට් එකක් දෙන්න. අයිස් කුඩු හෙරොයින් නේද, ඇෂ් කුෂ්, ඔය කොයි විදියට කිව්වත් ඔව ජීවිතයට ලං කරගන්න අවශ්‍ය නැහැ. මොකද කායික සහ මානසික වශයෙන් අපිට ඕනේ නේ සුව පහසුවක්. මොකද මේ කිසිම දෙයකින් එහෙම එකක් ලැබෙන්නේ
2: නැහැ.
1: තාවකාලිකව මොකක් හරි වින්දනයක් ලැබෙනවා ඇති. නමුත් ඒක අවසානයේ නරක තැනකින් තමයි වාගේ ජීවිතෙන් වන්දි ගෙවන්න වෙන්නේ.
2: ඉතින් ඒ ජීවිතෙන් වන්දි ගෙවන චරිතය ඔයාගේ සහෝදර සහෝදරියෙක් වෙන්න පුළුවන්, එමත් නැත්නම් ආදරය කරන වෙන කෙනෙක් වෙන්න පුළුවන්, අසල්වාසියෙක් වෙන්න පුළුවන්. ඒ කොයි කෙනෙක් වුණත් ඔයාට වගකීමක් තියෙනවා ලංකාවේ ජීවත් වෙන පුරුෂයෙක් හැටියට. 19:24 කතා කරලා ඒ පිළිබඳ තොරතුරු ලබා දෙන්න. මේ මෙහෙවර කරන්නේ අපේ දරුවන් වෙනුවෙන්, අපේ සමාජය වෙනුවෙන් සහ අපේ රටේ අනාගතය වෙනුවෙන්.
1: අර මේ ගැල්නිගම මේ දොඩංගොඩ අතර ඇක්සිඩන්ට් එකෙන් වාහන 8ක් වැදිලා තියෙනවා.
2: 8ක්
1: වාහන 8ක් එක ඇක්සිඩන්ට් එකේ 10ක් රෝහල්ගත කළා.

0: సంగీత పంక్తియక్ వగే గీతయ నేదు తోరగిన తీయని లేచి బాసు గీతయకుత్ నెమే సర్ ద తోర్లదు ఉంది
1: సర్ యటతే పురుదునేక
0: పురుదునా ఏగనే అబి బలం మినిషమల్లే మొకత కియన్న కేలా ఏగి దక్షతావి గనే
2: విశార్ద దిలీప లేనకే మొకక్త పీలా బదన వినిషయ
3: ඒකෙත් ටිකක් අමාරු ගීතයක් ඇත්තටම හොඳට ප්‍රැක්ටිස් වෙලා තියෙනවා කියලා පේනවා. මං හිතන්නේ ඔය කටින්ම කියවන ගුරුවරයෙක් යටතේ